జింగిడి జప్ప జింగిడి జప్ప జింగిడి జపాలి, జింగిడి జప్ప జింగిడి జపాలి, జింగిడి జపాలి. ఓడి పర్పం ఓడి పర్పం ఓడి పర్పమే, ఓడ ఓడ ఓడ ఓడ మూచి వాంగుది, మూచి వాంగుది, మూచి వాంగుది, ఎంగే వాంగుది, నూరై ఇరలు తానే ఇంకే మూచి వాంగుది. జింగిడి జప్ప జింగిడి జప్ప జింగిడి జపాలి, జింగిడి జప్ప జింగిడి జప్ప జింగిడి జపాలి. లప్పు టప్పును లప్పు టప్పును సత్తంగా ఎక్కుది, లప్ప లప్ప ఇంద సతం ఇంద సతం ఇంకే కెక్కుది, ఇంద సతం ఇదే తిల్లి తానే కెక్కుది. జింగిడి జప్ప జింగిడి జప్ప జింగిడి జపాలి, జింగిడి జప్ప జింగిడి జప్ప జింగిడి జపాలి. మురుకు కడిచేన్ మురుకు కడిచే మురుకు కడిచేనే, కరుకు మురుకు కరుకు మురుకు కడిచ మురుకు ఎంగపోవచ్చు ఎంగపోవచ్చు, వాయిలిరుంది వైట్రుకుళ్ళాయి ఇరంగిపోవచ్చు. జింగిడి జప్ప జింగిడి జప్ప జింగిడి జపాలి, జింగిడి జప్ప జింగిడి జప్ప జింగిడి జపాలి. సే వాటర్.